అష్టపది రమయ్యాకే గుణ చేతపురాణి గమనమూల్తే గమన దృష్టాన్ని జంతు సాజ సవార సింగార్య గర్భ అగ్నమే జనే ఉభార్య భార్య.

తమ హోమద ప్రభు కేవల తనీత బాంధ మగదు కావు కెసుకో గని తమ ఎకే హర్ అగమ అపార తప నరుకు సురు కహు కౌన ఆవుతార జబ్ నిర్గుణ ప్రభు సాయ శోభాయ తమ శివ శగత కహో కిత ఠాయే జబ్ ఆపి ఆపని జ్యోతర తప గమన డర గమన కథ డరాయ ఆపన జల తాప కరణే హార్ నానక ఠాకుర అగమ అపార అవినాశీ సుఖ ఆపన ఆసంత జనం మరణ కహో కహ వినాశన జబ్ పూర్ణ కర్తా ప్రభు సోయ తప జమకీ త్రాస కహో కిసోయ జబ్ అవగత అగోచర ప్రభు ఏకా తప చిత్రగుప్త కిస భూషత లేఖా జబ్ నాథ నిరంజన అగోచర అగాధే తప గౌణ